0: అది మీ హర్ గడింగ్ హగడ్ తేర మినిట్ మీ దివ్య రాజ్య గడమగ్రంథన బాధ్యర్ హిందన మీదకి ప్రోగ్రామ్ గడమే బాహ దక్కాలాన్ మౌలోకి అడమెంగే ఖండుగే వాహక మీద దక్కాలని కన్ఫడుగే రీతి కమ్గే వాహక మికన్ దెమెహెట్టు మట్టక అడమెన్ సమాకం దేం వీ కంత తహి కొబాహె కాసు గతిగ్గ కన్ఫడుగ రీతి కం దెమెహెట్టు మహ దివ్యహిన్ సమాకం దేం వీ కంత తహి కొబాహె అడమెంగ్ అడమెంగే కన్ఫడు తక రీచ నోనియ ఎంతం రీతి కొ బెహెట్టు మట్టక అడమెన్ నుకఫే మసకతే దెంగ్ ఇతర కురాన్ బేక నోళెన్ కహమ యాగి ఇంగేత మీ అడమెంగ్ హమ్ కమ్ హెమ్ స్కోరన్ జే కమె అడమెన్న మికమా గుళే గొత్తం తిబ్బే ఫ్లో ఖియాల్ ఫుల్ తా హిస్సా కొల్దు మట్టక అడమెంగ్ ప్రోగ్రామ్ బ్యారోడాత్ మట్టక తిబ్బే ఫ్లో గుళువ నంబర్ కి తిన తిన హాతర ఎస్సుమెంగ్ హై ఎస్సుమెంగ్ హై ఏగ ఇతరం తిబ్బే ఫ్లో పిఎస్ఎం ఏ ఎప్ మే దొర కొ తిబ్బే ఫ్లో బ్యారోడా నవేన్ ఖియాల్ ఫాల్ కురవేన్ అది ఏగ ఇతరం దవే దొడాత్ మట్టక ఎఫర్స్ తిబ్బే ఫ్లో బేను కురవేన్ కమ్ దవే దొడాత్ మట్టక ఎఫర్స్ తిబ్బే ఫ్లో బేను కురవేన్ హగడ్ ఫన్సా హమ బంద హగడ్ ఫన్సా ఫహు దెంగ అడమెన్ తిబ్బే ఫ్లో గె అడమెంగ్ తేని అసే జహార్ ఇంకేత ఎం మీద కొరం తిబ్బే ఫ్లో రికెస్ట్ కురవా బే ఫ్లో మిహారు తిబ్బే ఫ్లో ఎంత కురవము గెందా అనుకో ఇంకేత అడమెంగ్ మీ అదుగే మీ అడమెంగ్ మీ అదుగే మౌలు అదే సఫార్ దన్నా కన్ఫడుగా రీతి కంద మెహెట్ మ దివిహిన్ సమా కందే మీ కంత తహి కొబ్బాహె మీ అడమెంగ్ మీ అదుగే మౌలుకి దెన్ ఖియాల్ ఫాల్ కురే మాడు కురి మిస్ దన్నవాది హెన్ తిబ్బే ఫ్లో ఫుర్స్త్ బేను కురమాన కమ్మ అడమెంగ్ ఉమ్మీద్ కురం అది ఎం వీమ అడమెంగ్ ప్రోగ్రామ్ తిబ్బే ఫ్లో హమే కొమ్మె దుహకు స్కెనస్తే ముగెంద హిక్మత్ గ బహకి అడమెంగ్ అవధ దన్నా మెగెందని అడమెంగ్ కమాది తెలియ విస్నాదం జే హెచ్చికే ఇంకేత హిక్మత్ బహకి దిరియుళ ముగే అందరి మగత అది కంగెనస్తే కొడ కొడ వర్షఫద ఎచ్చే గొత్తుకమ్మి బెల్లివని ఇంకేత ఈ దిరుళముగ మీ దిరుళముగ అందరి మా గొక్తక అది కొన్ని గణస్తేచే మీదే అణగొత మజాజి గొత్త గణ రేగండ గవాహకేను అడమ కొరియ దీవముగ హొరి హురస్త నర్థాద అడమ కొరియ దీవమ హివర్దే బాస్కొళే గొత్తుకమ్మి గెందని మీ అది అడమ హిత్తక గణస్తే మేడని వర అఘోరి హిక్మతుగ భయ ఇన్సాని హయాత మీద ఫుంకొమ్ విష్ణాలు మమ్మీ రంగుళ వగొత్తుకోళ అడోసాలు
1: It always seems impossible until it's done. Nelson Mandela. Coming hasil kurevumge kurin ekamaki nukurevene kamege gotuga abadu sifawane.
0: అది నెల్సల్ మండే అతి బేఫ్లో తిరిగి వరగిన బేఫ్లో ఇంకో డాన్ మన ఇంకేతో మీ కరుణస్లోకి బేఫ్లే మీ దెకున్ ఎఫ్రికాగే మీ ఉన్న హెక్కల కీత దండవాణి కళుమిహున్న దెకుళ కురే ముంద హురిహా కమక దెకుళ మసేహ్ కురేవి బేఫ్ల గుతు ఎంపాకొని ఇన్సాని హగ్గుత కమసేహ్ కురే మషూర్ జైమ్ నెల్సల్ మండేల అది మీ బస్ఫుడు అడమణ మీ రంజు కొద్దిని ఇన్సానాగ హివ్వర ఉమ్మీద అజుమ్గే ముహిమ్ కంగేతో బిరువెరికమ షకు కొమ్మె బొడు కామ్యాబ్గి ఫెషుగాస్ ఎకమగ్గి మీ బొడు మినా కురింప్లాన్ వాణ గొందు జుహంత కబ్బల ఏ నుకురు వెనకమె గొతుగ సిఫమకి ఇన్సాని తబి ఏ గొతుగ ఫాహకురని హాసగొతెగ్గ కమె బదులు కొల్ల నూనె కమె కురియ దివమట్టక అడమన విష్ణాదవేరుగా ఎమ్మె ఫుర్త హిత బెరువెగిందాని మికంత కురవేన బ్యా నువత నుకురవేణ బ్యా ఇంగేతో ఎమ్మె కొమ్మె బొడు కామ్యాబే ఫెషముగవి సమ మిఖాద షక్కుతక ఎకీ అడమన కొరియ దాని జీవమే ఉండని ఐదెం హమ ఇన్సాని తంబియతో గొత్తుగా హం జీవమే ఉండను ఇంగేతో దెన్ తారీఖు హింగఫా బొడితే ఇంగిలాబి బదులుతక సైన్స్ టెక్నాలజీ కొరియంతకే ఎకం హాసులు కురిన్ మీహున్ అబ్బుల్ కొమాకోళ్ళ గిత్తరే అవునుంగి హిత్రే వదపిన నుకురవేను నువాన్ మిఖాల్ వాహతకే ఎయి అవుమన్న మీ ఇన్సాని తొబి ఎక్కం గమ్మని ఎన్నో అతవా సాబితు కంకం మీ సాబితు కంక మీకు ఉండగొత కంక హాసులు నుకురేవేనే హీవా హీవమవ్వరే ఎకం కురుమం ఉన్న అజుమ కుర మసకె బొడోము ఎకం హాసులు హిసా ఎయి కురవిధానం ఎక్కమ ఎమ్మెన సాఫ్ వెగ్గింది
2: కమెం హాసిల్ కురం ఎ కుర హివ్వరు ఎ కుర మసిక్కె ఎ అజుమ్ ఎయి వర ముహిము ఇచ్చేది
0: ధన్యవాదాలు మీ మండేలాగే మీ బస్ వాళ్ళకి వర కురుకురు బస్కోళ ఇంకేతో వర కురుకురు బస్కోళ కమె హాసులు కురు కురేముగి కురి ఎకమకి నుకురవేణ కమె గొత్తుగా అబదు సిఫవాణ వాహక మీ దండవాళ్ళు ఇవ్వండి దేతో మోసముగా ఎంఎఫ్ఆ మాలు మాతక బ్యాలు మాతకేనెత్తవాణి
2: మోసం

0: గురించి అని కంతట ఏది మా కనుఫల దిబేగేళ్ళు ఉంటా వరకు కూడా దే అది ఎవరి కనుఫల గెల్లు ఏం కాలకాయ బైక్ అంతా తెసిన సాలక మేము మూసమంగా అన్న బదులుతా కాకుడిగా వేసి కనుఫల కనుఫలకి ఎదిరమా ఎవ గెల్లు వేతంటాం హలాకం ఉండే నీకు అంతకం వేసి అలా ఉంటా కాలం ఉండే ఏమా పరిధి లెవెల్ దగ్గరకురే వెనక అంతటం ఎవరి మీ జవ్వ హోను మెదవరి వాక అంతకం విహా వేసి దూరు కోసం రిన్యూవబుల్ నూనె యాద కూడా నీ వెహకతయా మీకు హలకంతత్తం అలవని మెంగి తెలియక ఆలాకు మీకు హకతాకి బేణం కురారు యాదకురిన హకత రిన్యూవబుల్ ఎనర్జీ బేణం కురుమక్కి వేస్తాం వర మొన్ముఖమే దేం పరతోగే రీతి కన్ మీ కండుఫలకి రీతి కంద మెట్టు మట్టక దెంగ్ అలవని మేము కురంజేయక మాకు కండుఫలం అలవని మేము ఇవ్వనాగా వర బేవరు ఇకి బేణు మా ఇకి ఇచ్చి మస్ మా మెస్స అది ఇహి నూనె బో అమ్మి ఫట బయవరిచ్చి ఇవ్వనాక అమ్మి కుదిరే కుది మహా అమ్మి కాదు వచ్చి కనుఫలు నగా ఎరుగా ఏదైతే దెమెట్టని వసూలకు ఎంత కూడా కను మస్ వేసది ఏం కాదు హెవ్యస్ హిఫా నూనె బాణా హతమ్మా అని దెమెట్టే అని మెంబరు బలాగం ఎచ్చి గెస్ట్ ఒక ఉష్ణువా అని కొత్త నూనె ఏగే కనుఫలు గరీతికంగా వెళ్ళి కింద అని కనుఫలం ప్రిస్భావతి గెచ్చి మధువాక మా పని వేగి బెలెన్స్ బదులు వేసి తందను గరీతికంగా వెళ్ళి కింద ఏమి మా మీ ఎక్స్ప్లోయిటేషన్ నూనె కనుఫలం ఇచ్చి నగారు వరబుడ విష్ణం చేయని మీ ఇచ్చి మినకిని ఎమ్మే పేద ఊరి నూనె ఇచ్చి దెమెహెట్టే అని వసూలకుంతో దెమెహెట్టని మింబరతో మినగని బాకి భావతిగి వత్తరే మా గినెన్నగాఫియా ఇచ్చే హుస్సుముగి బిరుహమైపోయి నెత్తికి ఇంకా దానికి ముగ్గు వీరు సెబుహరి మీకు కురిమే సెబుహరి పైన ఇచ్చి బయట ముహిమ్ దిరుంటాం నెత్తి ఫనాగం వస్తాయే ఇచ్చి నిగుముగ సోభం అదే గినా నిగుమ సోభం రాజ్యకు ఇంకేతో బయట పేరు గమ్ముతో గెబురి మేము ఫేమే మా కన్ఫలుగే రీతి కందేమో హెట్టుమట్టగా కన్ఫలు ఉండగా అవును మేము బేణం కూర ఇచ్చి బేణం మీ కురించి దెమెట్టినే వసూలు దెమెట్టినే మింబర మీ ఫతకందత్తక విష్ణాగం అవును మేము అమలత బేట్టి మా కండుఫలు వర రీతిగా ఉన్నాను ఏ కండుఫల గెల్లుగా కందత్త అగీగతో అలవన్ ఎబ్బస్మే కొగ్గెన్ను అని ఇగతో అలవన్ మంగే అన్నం జీలతక కండుఫలు రక్కా తిరుకో మీ హార ఊరే నూనె మీ ఎవరే అది రంగలు హాలు తెగ్గ ఫోర్ కొద్ది నుంచి అలవన్ మంగే తిమ్మా మీ హారు దిరివులే బ్యాకు బాకి బేణంతకి ఎక్కువ మట్టక కండుఫలు రీతికం గెల్లే కొత్త ఏకీకంగా కురాకమ బంజా అన్నం వచ్చి వెళ్తక రీతి కండుఫలు ఎన్ను ఫిన్నాను మరో అందం మునిగి సున్నాను ఏ రంగల ఏకంకను కురాకమ బంజా మీ మురకాయ వర్తక మీ ఇచ్చి మీ హమ వరంగా మరువు హలాకు కింద ఇచ్చి బై గమ్మతో గెబ్బోరే మీ ఎక్కల అన్సస్టైనబుల్ దెమెట్టేను ఎక్కి గొగ్గొత్తు మస్వరి కంకురుమా బై ఫైర్ డైనమైట్ లేమా సిఫుమా మికహల ఇక కంకం కురుమసం బై ఫార్తం ఎబోరే అమ్మ ఎక్కువ అలాకు ఎంకోస్ ఏ కన్ఫ్లో గిరీతి కంగ వెళ్ళి ఇతందాంగ్ ఎవ్రెస్ మహే దిరే మురకే ఎక్కలు తందన బదలు మికహల హాలు తగ్గొస్తే అవానగొత్తికి అలవన్మే కండుఫలు విక్కాన్ దిరి ఉలేబాక ఎక్సోద వరు బుడ్డతి గెల్లుంటవా ఎంఎంఎస్ ఇవ్వ విష్ణంజే మూదక్కు నీళ్ళు మా కండుఫలు గెల్లుమా ఎమ్మె అమలతకు దొరు వెళ్ళివే కండుఫలుగా రీతి కంది మెట్టే అని కొత్త అలగొన మేము అమలతో పట్టాం కూడా
1: అదే అడుగున్ మింగ్ తిబెఫ్రున మీ గెనస్ తిని తిమావిషిగ దాయిర గ్యాగణక దిహవర కహరవర గిన మాఫ్ కురవ తిరిహ కహరవర గిన దుహ మసెకె కురవ ఫాది మీ హారుస్ మీ దాయిర ఖిద్మ కురవ ముగెందవ తజ్రబా కార్ బెఫ్ల ఇబ్రాహిం నాయిం ఇబ్రాహిం నాయిం ఇస్ వర గిన మీ కంకం ఫాహ కుర వ్యాఫి అడుగున్ మింగ్ సమాల్ కందేం చే కంతత అడుగున్ మింగ్ కండుఫలుగె రీతి కం హీ క్యామ్ కం దేమి హెట్టుమ కురంజి హేణి కంతత
2: అద్దెంగ అవుమన్న మీ ఫాహ కొలన ఫర్తక దిరుంత రక్కా తిర కురువన్ అవుమన్న కురంజి హే ముహిం కంత తెరే హాసగతగ జోనస్ ఫాహ కురవి అది మీ కన్ఫర్ట్ గ రీత్ కాన్ దిమ హెట్ మట్టక మోద ఎరి ఉలేరు మురకతక నేరుమ ఏ గాడ్నులు మీ అవుమన్ వర విస్నంజి హే కమ ఏ దెంగ అవుమన్న ఆముగతగ మీ కొణిగ వాహ దకాల్ మ ఫహ దెన్ దెకే మే బడు వాహ కేకే దెంగ అవుమన్ ఫర్తక గెల్లుం వా చికమ మనింగే తో అవుమన్ ఆముగతగ బేను కుర ఎక్కల ఆ మోదం ఎరిన్ దార్ బె బెఫల బేను కుర బంట సంస్కృతి మీ విశ్వం చేయచ్చు కమ్మని ఏ కాత్రిక మట్టక ఏ ඒක සලෑමන් කාලෙ ච්චේ හර මි හර යාර ක කාල චිස් ගෑග ලෑර විශ්නන් ජයච්චේ දෙැන් ඒක තුරපුන් අලුමන්න දෙම් වෙලා ච්ච සකේ දැම හාර හිිෆ මනාව සච්චේ දෙම ච්චිහික එකම එල්ලුමා එච්චස ගෝනා කරුමා ය දගඩු ජිහම මිකාකත කොමිසරක මදමනම සිංගා කොම වන ගේ තු මන්තා කාල ච්චි සහම ඒවිස් අල්ම විශ්නාන් ජයකම ඒච්චි එතරකම් අන්නනි එච්චි දෙකිල්ලන් එබත එතනකම් මිහු ඩයිව් කොරේ එහෙනම අල්ම එච්චස උඳු කොෆිය දෙ එච්චි එතනක උන්නු ෆෙන්නාන එහෙන් දෙමයක් දතර කරාන එම්විම අල්ම විශ්නාන් ජයන ඒ අන්න දිමාලෙග්ග ඒ සීසන් ග පැබෙහුණු දාල වගේ සීසන් තවක ෆෙන්න වාහකෙන් ෆෙහිරිස්සකේස එකත අන්නච්චේ ගොතව විවාහ කරේ දැන් මාස්වරිකම කුරාරස් අල්ම විශ්නන්ජේ එකම ගොතව මෙති ෆරුතක ගෙල්ල නොආපත ගොතක අල්ම නගලිලුමා මෙහුරිහා කමස් කුරන්ජේන් ආමුතෙ දැන් කාච්චි එළමකි මා බොඩ මස නෝකම් ගෙම්න ෆෙණු විදන ඒ මොතරියන් එච්චි හලාකු ගෙන්දා එච්චි එන්නම ප්ලාස්ටික් කොතලක එච්චසකි එත සමානෙ වන්දෙන් ඒ සබුන් ගෙල්ලුන් ලිවි ලිවි හුන්න එච්චේ ගොත ෆරග ගෙරුනස් අධි දිරේ එච්චේ කෙවුනස්
3: ಬೋಕೋಚೆ
2: ಎರುಮಾನೆ ಮೊಯೇ ಕನು
3: ಅಹಮದುವಾಂಗಿರು ಫನಾರಹಾರ ತಿರಿಸಹಾರ ದೇವತೆ ಇರಿಲಂದು ಗೊಂಡು ಅವ ಎತನ ಎರಿಗತ ಮಮ್ಮಯ ಬಪ್ಪ ದೇವ್ ಬಲಾನ ಅನ್ನೇತ ಸಣ್ಣ ದೇವ್ ರೀತಿ ಕಮಂಗ ಬಾರಾಮ ಸಾಯಿ ಕಟ್ಟು ದೇಸಾಯಿ ಪೂರ್ಣ ಸಾಫು ಬಿಲ್ಲೆ ಬಿಮರ ಬಿಲ್ಲೆ ಬಾಹು ಬಾಹು ದೇವ್ ಎಟ ಹೇಗೆ ಎಂದ ನಿಮ್ಮ ಎಟ ಸಾಯಿ ಪೂರ್ಣ ವಿಜಯ ನೆ ಇಕಾಲ ಕಟ್ಟುತ್ತೆ ಕೊರೆ ದೆ ದೋಜ್ಞಕ ವಾಲೆ ಗೆಚ್ಚೆ ದಗಾ ಸಾಯಿ ಕಾಯ್ತ ಕಾಲ ನೋಕರೆ ವಾಲು ಹೊಂಡ ರೇಚೆ ಹೇಕಿಪ ದೆ ಕಡ ದೆ ಕಡ ಕವಗೆ ರವೇಸ್ ಬಿಹಾರ ಬಿ ಫಲಬಚ ಬೇರ ರಿ ಬೋವಾ ನಗ ಎರಿ ಎರಿ ಅರೆ ಮಿಹೊಂಡ ಬೋಲಿಚು ಎ ಎ ಎ ಅರೆ ಬೋವಾ ಹಾರೋ ಇದ್ದ ಎ ಬಿ ದೂವಾ ದ ದೂವಾ ದೂವಾ ದೂವಾ ಬಗ ಸಬಬ ಬಿಹಾರ ಫಲಬತಿ ಹವ ಗದೆದ ಸೆದೆ ರೀತಿ ಗಲೆ ಬಹವ ಹೋರಿ ಹ ಗಾವ ಹೋದು ಹಾವ ಎಕ್ಕೊ ಹಾವ ರಾಜ್ಯ ಎಂದೆ ಸತೆಗೆ ಕಂತೆ ಕಡುಪಾಳ ಅದು ಪಳಬಚ್ಚ ನುಕುರ ಹಾರೆ ಅವ ಆದಪ್ಪ ರಾಜ್ಯಕ್ಕೆ ಹುರಿ ಹಾಕಿ
1: ಅದೇ ಕಣ್ಫಳಗ ರೀತ್ ಕಂದ ಎಮ್ ಹೆಟ್ಟು ದಿವೆನ್ ಸಮಾಲ್ಕಂದ ಎಮಿ ಕಂದ ತಕ್ಕಿ ಕೊಬಾಹೆ ಅಡುಗುನ್ ಮೇ ಮಿ ದಣ್ಣವಾದನಿ ದೆ ಅಡುಗುನ್ ಮೇನ್ ಮಿದು ಅಡು ಇವಿಗೆ ಮಿದ ವಾಹಕತಕುಂ ಮೀಂಗೆನಿ ಅದಿವ ಸಡುಗುನ್ ಮೇನ್ ಹಮ ಕಣ್ಫಳ ಕುಂಜಾ ಥೇಲಾ ಮಿಚಿ ಬೇಳೆ
2: ಎಳ್ಮು ಸಮಾಲ್ಕ ನುದೆವೆನೆ ದೆ ಅಡುಮೆನ್ ತೆರೆಗ ಅಡುಮೆಂಗೆ ಮಸೆಕತ ಅಡುಮೆಂ ಕುರಾಕ್ ಮಸೆಕತ ಎಹಿತರು ಮಟ್ಟಕ ಬೇರುಗೆ ಏಕೆ ಗಾಮ್ ತಕುಂ ಮಿಹುಂಗೆ ನಸ್ಕ ಅಡುಮೆ ಮಸೆ ಕುರಮ ಮೊನ್ನಾಕೆ ಮಿಹಿಂ ಮಸೆಹ ಕುರ ಅಳುಮೆಂಗ್ ಎಮೆ ಹುಣ್ಣ ನಸೆಹೆ ತೆರಿ ಬಾಂಜೆಹೆನ್ ಮೇ ಮೇನ ಕಂತ ನುಕುರುಮ ಗೇತ ಏ ಅಳುಮೆಂಗೆ ಅಮಳ ಗಣುಮೆಂಗೆ ರಾಜ್ಯ ಅಳುಮೆಂಗೆ ತಿಮಾವೆಟ್ಟ ಸಮಾಲ್ಕಮ ನುದಿ ಅಳುಮೆಂಗೆ ಗುಣದುರ ಅಳುಮೆಂಗೆ ಕಣುತಕ ಸಮಾಲ್ಕಮ ಅಳುಮೆ ನುದಿ ಫಿಯ ದೆಂಗಣ್ಣ ಬೇರ್ ಮೆಹಣ್ಣ ಬಾಕಿ ನುಬದಾ ನಿಂಗೇತ ಎಮೆ ಹುಣ್ಣಲ್ಲಿ ಬೆಂಗುರಿ ಮಂ ಫ್ಯಾಂಗ್ ಹೋದ ಮಟ್ಟಕ ಎಮೆ ಹುಣ್ಣ ಮಸೆಹ ಕುರಾನ್
1: ನೀಗ ಕ್ಯಾರಿಗ ಅಬದು ಮೀ ಮಗು ದಕ್ಕಾಣ ಮೀ ಹಕ್ಕು ಹುರುಂಗ ಇವರ ಮುಹಿಮು ಕಮೆದ ಕಮ ವಾಣ್ಯ ಏ ಫರ್ವ ಕೂಡ ಕುರುಮ ಏಕಂ ಕಮು ಎಕ್ಕಿಬಾ ವಾಣೆ ಅಮ್ಮ ಹೆಂವೀಮ
2: ಹೆಂವೀಮ ಏ ಮಗು ದಕ್ಕ ಮೀ ಹಕ್ಕು ಹುಣ್ಣಂಜೆ ಅನಕ್ಕ ಏ ಕಮೆ ಗೋಸ್ಕೊಂ ಕುರಫಿಯ ಎ ವಜೀಫಾಗೆ ಹುಣ್ಣ ಮೀ ಹಕ್ಕ ಏಕಂ ಕೊಮ್ಮೆ ಕಮೆ ಏನೇ ಅಣ್ಣಂ ವಾಣೆ ಹಿಂಗೆ ಏಯಿ ಅವಳು ವಿಶ್ರಾಂತಿ ಜೆ ಕಮೆ ದೆ ತಮ ಅಳಾಣದ ದೂಕೊಲ್ಲೆ ಅಣ್ಣ ವಾಣೆ ಏನ ಅವಳು ಮಿದನ್ನೆ ಕೊಮ್ಮೆ ಏನೆ ಅಣಿಯಾಯ ಕುರವ ಹಾಕೇನು ಏಕಮಕ ಒಣ್ಣ ಒಸೋದೆ ಕಂಡಾಳಾಫೆ ಒಣ್ಣ ಜೆ ಹೇನು ಮೇನಕಾಯಿ ಕೊಫಿಯ ಮೀ ಮಸೆಕದ ತೆರೆಗಳು ಮೇನಕಾಯಿ ಕೊಫಿಯ ದೆ ಮೀ ಕೊಳು ಅಳಾಣ ಫಿಯೋಳ ಬೇಹ ಗೊತ್ತೆ
1: ಅಳ್ಗುಣ್ಮಿಂಗೆ ತಿಮಾವೇಶಿ ಅಳ್ಗುಣ್ಮಿಂಗೆ ಕಂಡು ಫಳು ಏ ರಕ್ಕಾತಿರಿ ಕೊರಂ ಮಸೆಕೆ ಕೊರಂ ವಿಸ್ತೀನ ಅಳ್ಗುಣ್ಮಿಂದೆ
2: ಬದಲು ಕೊಲ್ಲಾನೆ

మీ అషారహరం మధ్యే ఉమ్ర ఫ్రే ఖాస్ కురేఫా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దశగే కుడుకు దిన్నా నుగుళే అడా వాహకురం ఎకషిగెంబే